0: ఆర్డర్ చేస్తామా? బిస్కెట్ ఇది మంచిగా స్పాట్ కుదిరే మరి సిమాది ఫుట్ ఆడు వినలేఫా లిసరసరే మరి మంచిగా తరా శేషక మంచిగా బిస్కెట్ అయినాబా జోరో బిస్కెట్ సిమాడు కురుమాన్ సేరో ఫైడా కరుందరో ఫైడా కరుందరో ఫైడా తీన్ జైరో ఫైడా జోల్ పుయసే ఖాజన్ సమ అన్నం కదా బిస్కెట్ మంచిగా సరిన్ మారే జో మరో సంజిరో ఫైడా ఆ కుచోటు మరో జరి బిస్కెట్ అని మంచిగా సరిన్ రఫ్తే కుమా మంచిగా గుసర టైం లాంబి టైం పిఏ సైన్ అని టైం సి మరం దై బిస్కెట్ అని సరిన్ సంజిరో సయా బనాజిన్ ఫుటు లేదా క్లాస్ నన్నప్సా ఫుటు కరా కొట్టిన దై సా దుక్ సా సైన్ క్లాన్ జా కుమా సైన్ టిచు లెన్ జాబి కేజా నెవలా నే క్లాన్ జా కల్ జాన్ కురు సయా సవాన్ జా దులిక్ మా క్లాస్ నఫల్ సా బి కేజా నే దై సైన్ జా సయా పురుజ మరస దిన్ కురు నా దా వైరస్ జిన్ అది మరియే సక దై దులి సరా కలా కలా రస దిన్ ఫుటు కలా కలు గుమా దే కురు కలా కలా దు కలా కలు నే జిలి కమానా లారు లే జాయి ఐ రక్సా క్లాన్ జా బనా జైన్ దా అమ్ గరి సయా ఆవ జైన్ కల్టే ఐ రక్సా కమా జా సో బనా జైన్ అవరే నిషు టీమ్ వర్క్ కులు జైన్ యో అకై సయా అకై లాన్ సయా బనా జైన్ ఫర్మాన్ జుండు దని జిలి ఫా మిసాల్ లోరని ఫుటు కమా టీమ్ వర్క్ కులు నా దే జుండు దని జిలి కమా అవలా షు వల్లా ఫర్తై షు వల్లా జిలి నికతే అమ్ అమాన్ దే షు వల్లా కతే రోగానా ఐ సయా ఫుటు అవషమా బనా జిన్ జుండు దని వల్ షమా దా ఫుటు నా సయా తీరా జు బనా జిన్ ఫర్మాన్ యో సో టీ ఎన్ షి కమా బిసియన్ సరియన్ స్వారె kasobwe zoro kasobwe sa sai ne kuro bude gilaro tita da idan form din nolo na ma kurin tare da awo kuma bu na sha buro sirana ba suro bu idan kuro shuru son bai shi ma wadai zoro kurin tare da sirana so biske shi ma sari ma bude ya form ta sirin zoro bu iso duk form din da ya kwa bude ka kallo kurin da suro lejin da ya allah da ya sai ba na zikira da sago zai na da ya shi wani baro ko zai a kurman ne da ya duli sori kuma da ya soko kuma biske zai na wani ma sa biske za ta mu zai da ya sa kilasa isa ya sayar min karun za ta jiya kurman isa sa nafsa nim leje futu buron wani nim leje da cin zan su tuli nafsa ya kurma hangalin za kuraro shi ma sadi no kirin da awa futu buron wani da ya zuwa buye so kajin da ya sa kudai kirin da aiso furin gata wajen da ya sakara da gwazai ma sai kakallo gana shuwal bawa a fiyan baro kirin zar kara da kakallo a homon sa a wala mai tila wani shiro a ware jiri kuma na tiyaro a katina zuzin kirinan fadata na tiyaro katina zuzin ne surun zarin homon sa shimbi endorphins so endorphins ma da shi ma da kwa a dubira bana zai sai kasan ba tiyin zaran su tuli kuma shi kuma homon endorphin wani karo kamso shi karo kamduri albin a karo kun gani au ya ta dani a wala ni sha kwa ne ko ba ya fa dai au shi homon shi ma da shi ma sai su kan kladin da yi homon shi ma da ya duwi sur biske zai nolo na ma da yi kuma shi ma da shi ma da yi katino da na rai matina surukar ne ma roshi ma katino matinan ma zuzi da allah homon shi ma da shi ma sai ya bana su da yi awa kuma gurgu na ma da yi awa shi kuma wani zai nolo na ma da yi sur da yi wajabiya suru dubdela biske su wanda bai awa fal'ar ya gana zu awa fal'allo biske za ɗan shi ma kuma kutu gudu na yadda biske zai na shi ma ta zama da buyan zasu furumtin kirin zai da ya zo bai da kajin allah furumtin da ya furu shi kuma homon da ya gudu na endorphin a shi masu wanda da ya tiye sutulin da ya sutuliya shi masu yaro nan ya ta so nan karu kamso jiri a wala gwata ba ya suwa shi masu ya da ya a wasu ma da sai ya su kayan ta yana karu da ya mun duma da ya biske kuma biske a rai dukkan su ya yi tekel muka yi ya yi biske farto su ya yi biya shi biske a rai biya wuri duri karuwa ka jizo yin nan biske rai mountain sun zai wura sai ya karu ka jiya sun karu ka jiya rawar jiya kur allan da yi kuma ya fito gurgana nan ya ta su a da san matita da sutuli kuru yi kin kira ga yi sama da ya sutuli nan leje su san matita ta yi dole dan fulo ji
1: gila zuwa har mikar tu su lokto ga rolling yin tushin ba isha fara suka madagunye kwanyar kawo dongo sha da kirin yau